0: Center 94 North South 95.6 East West 98.2. You are listening to RM3 Radio.
1: ఎందరెందరో మహానుభావులందరికీ మా వందనములు, నమస్కారం. ఇది రేడియో మనోరంజన్ 94.6 98.2 మెగాహెర్ట్స్ మీద మీరు వింటున్నారు ఈ దైనందిన తెలుగు ప్రసారం తొలి రాగాలు. ఈ శుక్రవారం నాడు మే నెలకి 8వ తేదీన నేను విష్మా మీ సేవలో ఈ కార్యక్రమంలో. మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. అయితే ఈ మే నెల నుంచి నేను మళ్ళీ మీ తోడుగా ఉన్నాను ప్రతి శుక్రవారం నాడు ఈ కార్యక్రమంలో. అయితే కార్యక్రమం విని ఈరోజు నేను మీకోసం ఎన్నుకోబోతున్న పాటలను విని తప్పకుండా మెచ్చుకుంటారని నా ఆకాంక్ష. పడండి, కార్యక్రమంతో మొదలు పెడుతున్నాం ఈ పాటతో.

శ్రోతలారా, సమాజంలో మనం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించుకునే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మీకు. అయితే ఏదైనా జరుగుతున్న ఈ ప్రపంచంలో మనం మాట్లాడుతూనే ఉంటాము. అయితే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం కోసం మొదటి అడుగు అవగాహన.

మన చుట్టూ జరుగుతున్న విషయాలను గమనించడం, స్పందించడం అదే నిజమైన బాధ్యత. శ్రోతలారా, మన కార్యక్రమం కొనసాగిస్తున్నది ఇప్పుడు. ఇంకో ఇంపైన పాటతో ఆలకించండి.

ఈరోజు మాట్లాడుకోబోయేది మనమందరినీ ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన అంశం గురించి. చిన్న మార్పులు పెద్ద ఫలితాలను ఇస్తాయి. ఆ మార్పు మనతో ప్రారంభం కావాలి శ్రోతలారా.

94.95.6 98.2 మెగాహెర్ట్స్ మీద ఇది రేడియో మనోరంజన్. రేడియో మనోరంజన్ మీద తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం. ఈ 8th of May నేను విష్మ మీ సేవలో ఈ కార్యక్రమంలో ఈ వారానికి ఆఖరి రోజు బడి పిల్లలకి పని చేసే వాళ్ళకి అయితే ఈ వీకెండ్ వచ్చేస్తున్నది అందరికీ హ్యాపీ హ్యాపీ టైమ్స్. ఈరోజు కూడా బాగానే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

శ్రోతలారా, సమాజం మారాలంటే మన ఆలోచనలు మారాలి. అదే నిజమైన ప్రగతి. ఆలోచనలు మన ఆరోగ్యానికి కూడా మంచిది. మంచి ఆలోచనలు మంచి ఆరోగ్యం తెస్తుంది.

అయితే శ్రోతలారా, ఈ కార్యక్రమం ద్వారా మీ అభిప్రాయాలను కూడా మాకు చాలా ముఖ్యమైనవి. మీ స్పందన కోసం ఎదురు చూస్తూ ఉంటాము. మన ఫోన్ నంబరు మీద మీరు కార్యక్రమం వింటూ ఉంటారు, మీరు మాకు ఫోన్ చేస్తారు, మాకు మెసేజెస్ పంపుతారు, మీరు కార్యక్రమం మెచ్చుకుంటారు. దీనికి మీకు అనేక అనేక కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం.

పిల్లల భవిష్యత్తు, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యం ఇవన్నీ మనమందరి బాధ్యతలు. తెలుసుకోవడం ఒక శక్తి, పంచుకోవడం ఒక బాధ్యత.

నేటి కార్యక్రమంలో నేను మీ కోసం ఎన్నుకుంటున్న పాటలను విని మీరు బాగా మెచ్చుకుంటున్నారని నా ఆకాంక్ష శ్రోతలారా. ఇదే విధంగా ప్రతి శుక్రవారం నాడు నేను విష్మ హాజరవుతాను మీకోసం చక్కనైన పాటలతో మిమ్మల్ని రంజింపచేయడానికి.

చుట్టూ ఉన్న చిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా పరిష్కారం వైపు నడవాలి. అప్పుడు మేం ప్రగతి చేస్తాం, దేశం కూడా ప్రగతి చేస్తుంది. సరే శ్రోతలారా, ఇంతటితోనే మన ఈనాటి కార్యక్రమం పూర్తి అవుతున్నది. తెలుగు రాగాలు అనే కార్యక్రమం మన రేడియో మనోరంజన్ మీద ప్రసారం అవుతుంది ప్రతిరోజు 8 నుంచి 9 గంటల వరకు. అయితే కార్యక్రమం విని మీరు బాగా ఆనందించారని నా నమ్మకం. ఇంకో కార్యక్రమం వరకు నేను విశ్వమి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. శుభదినం, నమస్కారం.